0: గ ప మ గ రి స రి గ మ ప ద ని స రి గ మ గ రి స ని స ప ద ని స ని ద ప మ ప స రి గ మ గ రి గ మ
1: ని ద ప మ గ ద ప మ గ ప మ గ రి స రి గ మ ప ద ని స రి గ మ గ
0: సరి గ మ గ రి స ని స ప ద ని రి ని ద ప మ ప సరి గ మ గ రి గ మ
1: సరి గ మ గ రి స ని స ప ద ని రి ని ద ప మ ప సరి గ మ గ రి గ మ
0: ని ద ప మ గ ద ప మ గ ప మ గ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి సుందర్ రాజన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందర రాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి రారా రాజీవలోచన, మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
4: Shri B. N. Suresh begins his flute recital with a composition of Mysore Vasudevachar, Rara Rajivalochana, in Rag Mohana, set to Aditaal.

0: ఇప్పుడు వినండి దర్బారీ కన్నడ రాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ దేవరనామ ఆఫ్ పురందరదాస సెట్ టు ఆదితాళ్ ఇన్ రాగ్ దర్బారీ కన్నడ.

0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి మధ్యమావతి రాగం ఆదితాళం.
1: లిసన్ టు పాలించు కామాక్షి, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు పురందరదాసు దేవరనామ యమన్ రాగం ఆది తాళం.
1: You will now listen to a Devaranama of Purandaradasa in Ragi Yaman, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పి సుందరరాజన్, మృదంగం పై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందరరాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు. కార్యక్రమంలో వినండి ధరిణి తెలుసుకొంటి, శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ వి రంగరాజు. హీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బెజవాడ ఆంజనేయులు. లిసన్ టు ధరణి తెలుసుకొంటి, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శుద్ధ సావేరి, సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు.
1: You were listening to a Carnatic classical flute recital by Shri V. Rangaraju. He was accompanied on violin by Shri C. N. Chandrasekharan and on Murdangam by Shri Bejavada Anjaneyulu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to Viola Recital by Sri Annavarupu Ramaswamy, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri B.S. Prasad. First listen to Darbaru Raga Varnam, set to Adithal.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సత కార్యక్రమంలో అన్నవరపు రామస్వామి గారి వయోలా వాద్యక చెరి వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవానీ వయోలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం. కార్యక్రమంలో ముందుగా దర్బారు రాగ వర్ణం ఆదితాళం.

0: యూ హ్యావ్ జస్ట్ హర్డ్ ఎ దర్బారు రాగ వర్ణం సెట్ టు ఆదితాళ్.
1: ఇంతవరకు దర్బారు రాగ వర్ణం విన్నారు ఆదితాళం.
0: నౌ లిసన్ టు ఎమ్ముత్తుస్వామి దీక్షితార్ కృతి పంచమాతంగ ఇన్ రాగ్ మలహరి సెట్ రూపక తాళ్.
1: తర్వాత పంచమాతంగ మలహరి రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన.

0: ఇంతవరకు బ్రోవ పారమ త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. బహుదారి రాగం ఆదితాళం కార్యక్రమంలో చివరిగా ఎవరురా నిన్ను వినా త్యాగరాజ స్వామి కీర్తంటారు. మోహనరాగం మిశ్రచాపుతాళం.
1: కంక్లూడింగ్ హిస్ రిసైటల్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ పంతుల రమ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు.
4: Listen to a Carnatic classical vocal recital by Dr. Pantula Rama. She is accompanied on violin by Shri Mavaduri Satyanarayana Sharma and on murdangam by Shri Dhanwada Dharma Rao.
3: Karyakramamlo munduga vinandi Subrahmanyena Rakshitoham Sutta Dhanyasi Ragando Muthuswami Dikshitar Kruti Aditalam.
4: Dr. Pantula Rama begins her vocal recital with a composition of Muthuswami Dikshitar, Subrahmanyena Rakshitoham, in rag Shuddha Dhanyasi, set to Aditaal.